తవ సుప్రభాతం తద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణా స్వర్గాపవర్గపదవీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీభూవినాయక దయాది గుణామృతాబ్ధే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ అనంత గరుడాదిభిరక్షితా

సచిన్ శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుజాంబుర్గ కుడ్మ

శతకోటి వృతస్మర కోటి సమాద్ ప్రతివల్లవికాభిమతా సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమే

క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినా మయా దోషాణ శేషాం విహితాంధరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేష

పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనూపురార్బిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభ కరౌ సమ

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే విష్ణో పదే పరమయిత్యుదిత ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పాఠాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ సచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే మన్మూఢికార్య ఫణే వికటాటవీషు శ్రీ వెంకటాద్రిశిఖరే చిరశిశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

తగదాం తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ త